నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా కదా కదా నిముడా లాదదు నిముడా లాదదు అని లాదే లాదే అని లాదే లాదే లాదే మాదే.